0: ఈ కిరీక్షణ తమదే దాని మాత శరీరంపల్ నో నీ బల అఫేట సౌడి బాకుండా శ్రేణ పూజ భక్తి నిపిస్తుంది.
1: Ovintis, nei maki informasau balorong ohing, husi studi sentral kampung alor dili, hawer siana belo, lori kipa nebe servisu, hato brigadu wain, i adeus.